విశాపతిః పాదం పాతు దినమణి పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వజ్ర సన్నిభం సర్వ రోగ భయ